శాస్త్రీయ సంగీత తబిరే పండిట్ అజయ్ పుహంకర్ గీ ఖయాల్ రాగ్ భాగ్యశ్రీ తబిరి వసి ఆకాశవాణి ఇంఫాల్ని హోక్జిక్ పుంఫం అసిద పుజరగ్లి అదోమ్న ఖౌరాంగ్న గైనరిబ అదుగ తాబినిందున ఖన్కిబ ఎస్ ఎం ఎస్ అమది పోస్ట్కార్డ్ కి ఖుతాంగ్ద ఖన్కిబ మణిపురి ఫిల్మ్ ఇసై మతంగ్ మతంగ్ ఓయిన కుదుల్ గీ అహంబద లకొచరిబ ఫిల్మ్ అసి హంతక్త నౌన తజలక్ప జోమ్న తూర్ చట్ప హరిబ ఫిల్మ్ దొగి ఇసైని సైసగ్లిబన రఫి చౌబ అమది పుష్పరాణి సైరంగ ఎలాంగ మినౌస సైరాంగన ఎచ్ బికి ఇసై అసి పోస్ట్కార్డ్ కి ఖుతాంగ్ద ఖన్బిరక్పని ఖన్బిరక్లిబ సింగి మిం అముక్తంగ్ పాథోక్చగే కమింగ్ సబల్దగి కొయిరేంగ్ చౌబ థొయ్ థొయ్ సంగీత తోంబి అమది ఇనౌబి ఇసై అసి అముక్తంగ్ మహౌక్తంగ్ మినసే